భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రవత్తే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః.

0: కల్పం నిరేహం చిదాకాశమాకారి వాశం భజేహం నిరాకారి మోకారి మూలం తురీయం విరాజాన్ గోపి సమీశం గిరీశం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసార పారం సారాద్రి శంకాశి గౌరవం మనోభూతి కోటి ప్రభాశ్రీ
1: ఆ